0: దొరగులు వివరకరణ ఆధ్యాత్మిక హండ సుదిల గువన్ విదులే
1: నిరంతరయిన్ హకి సమ విటమ తెరువన గుణ సిహి కిరీమెన్ යහපත සලසා ගත හැකි ගාථාත්‍රයන් චත්ත මානවක ගාථා